0: శక్తి సహిత గణపతిం శంగరాది సేవిదం విరక్త సగల మునివరం సురరాజ వినుద గురుగుహం భక్తాది పోషణం భవసుదం వినాయకం భక్తాది పోషణం భవసుదం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషిదాంగం భక్త పదాంబుజం భావయామి భుక్తి ముక్తి ప్రదం భూషిదాంగం భక్త పదాంబుజం భావయామి భక్త పదాంబుజం భావయామి భక్త పదాంబుజం భావయామి.
1: ഇനി ഒരു ലളിത ഗാനായാലോ?